ఏమా బంధువులు, ఉండిన పాయను ఉట్టుకొడతామా కెంజిరే కెంజిరే. ఉండిన పాయం వండపులతే అమ్మో అమ్మ, అమ్మగా అమ్మ ఎన్న పాయ వణుబులతే అమ్మో అమ్మ, అన్నగి పొలతే ఎన్న పాయం వణు ఎందు పర.